తిరపి సరళ తిరపి తలవ తరకి దోసామంది వేగతో వాడవ ఆవాజ తడవ భరత గోడవ ఉసామంది